ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ

0: రెండవ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమ, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం చేయడంపై ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీమ్గా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ది చేయడంపై, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు, వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ది సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు, ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో, ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మెన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనల పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను மா

జి అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 7వ ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని, ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతి వారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కే రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్ బామ్ జడుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జిందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీమ్గా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో లలిత గీతాలు వింటారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవ మహేశ్వర. ముందుగా గురువులందరికీ గురు పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు. ధర్మ మార్గాన్ని బోధించడానికి వేదాలు విభజన చేసి మానవాళికి అందించిన వేదవ్యాస మహర్షి జయంతి ఈరోజు. అలాగే తల్లిదండ్రులు మనకి మొదటి గురువులు, ఆ తర్వాత మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలి జ్ఞానోపాసన అందించే గురువులే మనకు నిర్దేశకులు. మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనల్ని మేల్కొలిపే ప్రతి ఒక్కరూ గురు సమానులే. నైపుణ్యం వెలికితీసి వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించే సద్గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు లలిత గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా కమలా చంద్రబాబును ఆలపించిన ఓ భ్రమరమ అంటూ ముందుగా వినబోయే పాట.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ ఇదే మీటర్లపై మల్లెపూదండలో శ్రీశ్రీ మహాప్రస్థానం డాక్టర్ యు మోహన్ కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. మన భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగా బలహీన వర్గ విద్యార్థులకు అందించిన ప్రతిష్టాత్మక పథకం శ్రేష్ట వసతి విద్యావకాశాలతో అత్యున్నత పాఠశాలలో 9 మరియు 11 తరగతుల విద్యార్థులకు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులైన ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందించి ప్రోత్సాహం కల్పిస్తుంది మన భారత ప్రభుత్వం.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపైన ప్రతి

0: పక్షాల గందరగోళ మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదాపడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టల్ని నిమడింప చేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: ప్రశ్నకాల చర్చా భాగ లీజియే ఆప్ మాన్య సదస్యం కే హక్ కో నీ మార్ సక్తే యే తరీకా ఉచిత్ నహీ హై ఆప్ అగర్ సదన్ కో వ్యవధాన్ కర్నా చాహతే హై నియోజిత్ తరీకే సే గతిరోధ పేదా కర్నా చాహతే హై యే సంసదీయ పరంపరాఓ కే అనురూప నహీ హై సదన్ కీ కార్యవాహీ ఆజ్ 12 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు, ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ఐసి ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపైన విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
2: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले, इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं। इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी, इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं ये ठीक बात नहीं है।
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా

అలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో రెండవ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యను అందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంట నూనెను ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బుధవారం కదండి. ఈరోజు అలనాటి ప్రముఖ చిత్రగేయ రచయిత డాక్టర్ సి నారాయణరెడ్డి జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఆయన రచించిన చిత్రగీతాలు విందాం. ఆధునిక తెలుగు సాహిత్యలోకంలో సినారేగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి జన్మదినోత్సవం నేడు. అనగా జూలై 29, 1931 తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతులకు ఏకైక సంతానం. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన వీరు విశ్వంభరతో అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ అందుకున్న సాహితీ తెలుగు తేజం. సరళమైన రచనా శైలి, పదాల మాధుర్యం, పండిత పామురులు సైతం అలరించే విధంగా ఆయన రచనలు సాగాయి. మరిన్ని విషయాలు వినడానికి ముందుగా ఆయన కళ నుండి జాలువారిన ప్రముఖ ఆణిముత్యం ఇప్పుడు విందాం.

మనం విన్న ఈ పాట ఘంటసాల పీసుశీల గాత్రంలో వచ్చిన గులేబి కావుల కథ చిత్రంలో ఉంది. నిజాం పాలనలో పుట్టి పెరిగి సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో బిఏ వరకు చదివి ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో కూడా ఎంఏ మరియు పిహెచ్డి పట్టా పుచ్చుకున్నారు సి నారాయణరెడ్డి. ఆ తర్వాత నిజాం కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా ఆపై ఆచార్యునిగా వివిధ విభాగాల్లో తెలుగు భాషకు సేవలందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. చిన్నతనంలో తెలుగు వ్రాతతో అంతగా అనుబంధం లేకున్నా జంగం కథలు, బుర్రకథలు, హరికథలు, యక్షగానాలు, తెలుగు నాటకాల ద్వారా పద సాహిత్యం వంట పట్టించుకుని 7 సంవత్సరాల చిరుప్రాయంలోనే శీసపద్యం అలవోకగా వల్లవేసిన సాహితీ ప్రజ్ఞాశీలి. ఉన్నత విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో సభ్యుడై ఆధునిక కవులు గ్రంథాలు రచనలు సినారే రచనా ప్రస్థానం పూర్తి స్థాయిలో సాగడానికి ప్రేరణ కలిగించాయి. కార్యక్రమంలో ఇప్పుడు జమీందార్ చిత్రం కోసం పి సుశీల గానం విందాం. టి చలపత్ర సంగీతం.

డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య స్వరూపంలో తెలుగు భాషకు చేసిన సేవ అద్వితీయం. ఒక్కొక్క అక్షరం పేర్చి అరవిరిసిన మల్లెల సుగంధాలతో తెలుగు జాతికి నిండైన వెలుగునందించి విఖ్యాతి చెందాయి ఆయన రచనలు. ప్రాంతాలు వేరైన అంతరంగం ఒక్కటేనన్న గొప్ప దార్శనికుడు. పద్యకావ్యాలు, గేయకావ్యాలు, గజల్స్, నాటకాలు, గద్యకృతులు, విమర్శనా గ్రంథాలు, ఇలా ఎన్నో ప్రక్రియలు. కావ్యగ్రంథాలు 80కి పైగా అద్భుతమైన దీర్ఘ కావ్య రచనలు ఆయనకే సొంతం. విశ్వంభర మానవ వికాసాన్ని, కాలస్వభావాన్ని చిత్రించిన అద్భుత కళాఖండం 1988 సంవత్సరంలో జ్ఞానపీఠ్ పురస్కారం తెచ్చిపెట్టింది. నేను పుట్టకముందే నెత్తిమీద నీలితెర, కాళ్ల కింద ధూళిపొర విశ్వంభర కావ్యానికి ప్రారంభ వాక్యాలు. నింగి నేల నడుమ మనిషి జీవనగతిని తెలిపిన కవి హృదయం తన కలం సార్థకమైందని ఈ విశ్వంభర కావ్యరచన తెలుపుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు తల్లా పెళ్ళామ చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన పాట విందాం.

సి నారాయణరెడ్డి రచనలో నాగార్జున సాగరం సుదీర్ఘ కథాత్మక మరో గవ్యకాయం కావ్యం ప్రముఖమైనది. చారిత్రాత్మక నేపథ్యంతో ప్రౌఢ ప్రయోగంలో సాగిన కవితా ప్రబంధం, ఇంకా నగ్న సత్యాలు, ఋతుచక్రం, కర్పూర వసంతరాయలు మొదలైన రచనలు ఆయన కవితా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు. ఏ భాష చెనుకునైనా తనలోనే కలుపుకొని తరలింది మన తెలుగు భాష అని అన్నారు సినారే. ఆయనలో కళాసరస్వతికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవ పురస్కారాలతో సత్కరించింది మన భారత ప్రభుత్వం. కార్యక్రమంలో ఇప్పుడు కులగోత్రాలు చిత్రం కోసం ఘంటసాల స్వర్ణలత పాడిన పాట విందాం. ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఐచ్ఛికంగా తెలుగు నేర్చుకున్న శ్రీ నారాయణరెడ్డి గ్రాంధికమైన భాషలో కవిత్వ ధర్మం విస్మరించకుండా సాగిన వారి రచనలు కేవలం సాహిత్యానికే పరిమితం కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో మధురమైన పాటలను అందించాయి. సామాజిక స్పృహ, తాత్విక చింతన, శృంగారం మేళవించిన ఆయన సినీ గేయాలు చలనచిత్ర అభిమానులను ఎంతో అలరించాయి. దర్శకులు వస్తు సూచన మేరకు మమతను, బాధను, విప్లవాన్ని, సామాజిక దృక్పథాన్ని మేళవించి 3000కు పైగా పాటలను చిత్రసీమకు అందించారు. కార్యక్రమంలో ఇప్పుడు రక్త సంబంధం చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల గానం విందాం. శ్రీ ఘంటసాల సంగీతం.

కళాశాల విద్యార్థిగా శోభాపత్రికకు సంపాదకత్వం వహించారు సి నారాయణ రెడ్డి. రోచిస్, సింహేంద్ర వంటి కలం పేర్లతో కవితలు రచించేవారు. ఆయన కవిత తొలిసారి జనశక్తి పత్రికలో ప్రచురితమైంది. విద్యార్థి దశలో ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటికలు రచించారు. 1953లో నవ్వని నవ్వు సంగీత నృత్య నాటిక తొలి ప్రచురణ, ఇంకా రామప్ప సంగీత నృత్య నాటకం అన్ని భారతీయ భాషలలో అనువాదమైంది. సీనారాయణ రెడ్డి తెలుగులో గజల్ ప్రక్రియకు పెద్దపీట వేసి మధురమైన భావాలతో ఎన్నో అద్భుతమైన గజల్స్ రచించారు. వాటిలో అమ్మ ఒకవైపు, దైవం ఒకవైపు, పలికిన కావ్యం, ఇప్పుడిప్పుడే ముఖ్యమైనవి. గజల్స్ తీరులో చిత్రగీతాలు కూడా సమర్పించిన ఘనత ఆయనదే. ఆ రీతిలో ఆడబ్రతుకు చిత్రం కోసం ఆయన రచించిన ఒక పాట ఇప్పుడు విందాం. గానం పి సుశీల, సంగీతం విశ్వనాథ రామమూర్తి.

సి నారాయణరెడ్డి పరిశోధన గ్రంథం ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములతో అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరొందింది. ఆయన వివిధ గ్రంథాలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, ఉర్దూ, హిందీ, మలయాళం, కన్నడం మొదలైన బహుభాషల్లో అనువాదమయ్యాయి. దేశ విదేశాల్లో ఎన్నో కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. 1990లో యుగోస్లేవియాలోని సూగ్రాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు సి నారాయణరెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల, పీసుశిల జతగా పాడిన యుగళగీతం విందాం. టి చలపతిరావు సంగీతం.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధుర మధురం ఈ సమయం కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఆయన రచించిన చిత్రగీతాలు వింటున్నాం. సినారే తెలుగు సాహిత్య పత్రిక

స్రవంతి సాహిత్య మాసిక పత్రికకు నిర్వహించారు. వేమూరి ఆంజనేయస్వర్మ చిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు. ఆయన అప్పటి రాష్ట్రపతి పిలుపుతో రాజ్యసభ సభ్యుడిగా చేరారు. ఆయన ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు సభలో అందరి మన్ననలు అందుకున్నాయి. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య అభ్యుదయానికి తోడ్పడ్డారు. కార్యక్రమాలు ఇప్పుడు రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల చెతగా పాడిన యుగళగీతం విందాం. పెంజాల సంగీతం.

సి నారాయణ రెడ్డి అందుకున్న సాహిత్య పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మి, సోవియట్ నెహ్రూ, ఆసాన్ మొదలైనవి ప్రముఖమైనవి. ఉత్తమ పాటల రచయితగా సీతయ్య చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. 2011లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం, డాక్టర్ బోయి భీవన్న జీవన చాపల్య పురస్కారం, ఉస్మానియా, ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ పిఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున మొదలైన విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. సినారే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ విశ్వవిద్యాలయం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉపాధ్యక్షులుగా, ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహార సలహాదారుగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా విశిష్ట పదవుల్లో సాహిత్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఇప్పుడు బందిపోటు దొంగల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల జతకాపడిన యుగళగీతం విందాం. పింజాల సంగీతం.

0: నారాయణ రెడ్డి సినీ రంగ ప్రవేశం కవి సార్వభౌముడిగానే జరిగింది. కర్పూర వసంతరాయల కావ్యరచనతో ఆయన పేరు శిఖరాగ్ర స్థాయికి చేరిన వేళ చిత్ర అరంగేట్రంకు పునాది పడింది. స్వయంగా మద్రాస్ స్టేషన్లో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, త్రివిక్రమరావు, గుమ్మడి, మిక్కిలినేనిల ఆత్మీయ స్వాగతం ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. సినారే తెలుగు సినీ గీతాలకు ప్రబంధ వర్ణనా వైభవాన్ని సంతరింపచేశారు. ఆ గీత రచనలు చిత్రకవి దిగ్గజాలు సీనియర్ సముద్రాల, పింగళి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథుల మధ్య తను ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయి. పండిత పామరులు సైతం శ్రోతలని రేడియో వైపు రప్పించి ఆబాలగోపాలాన్ని అలరింపచేశాయి. భళ అని అనిపించుకున్నాయి ఆయన రచించిన చిత్రగీతాలు. ఆయన రచనలకు పరవశమై నందమూరి తారక రామారావు గారు ఆయన బ్యానర్లో వచ్చిన ప్రతి చిత్రానికి ఆయన్నే గీత రచయితగా నియమించుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దానవీర సూరకర్ణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల చేతగా పాడిన యుగళగీతం విందాం.
1: చిత్రం

సినారే నిబద్ధ సినీ రచయితగా పల్లెటూరి పాత్ర అయినా పౌరాణికమైన ఆధునిక సమాజంలో మనుషులైన ఆయా పాత్రలకు అనుగుణంగా పాటలు రాయ

ఆయన ప్రత్యేకత. ఆయన గీతాలలో సామాన్యుని నోటి నుండే కాదు, దేవతల నోటి నుండి కూడా యుగుల గీతాలు ఆలపింపచేసి రంజింపచేశారు. నీ చరణ కమలాల నీడయే చాలని రుక్మిణి పారవశ్యం, నీ నయన కమలాల నేనున్న చాలని కృష్ణుడు బదిలిస్తూ సమ్మోహన రాగమాలికగా ఈ పాటకు ఎవరైనా పరపుసలై తీరాల్సిందే. ఆయన పాటల్లో ఛందస్సు పరవళ్ళు తొక్కుతుంది, అనురాగం వెదజల్లే ఈ పాట. ఇప్పుడు విందాం. శ్రీకృష్ణ అవతారం చిత్రం కోసం ఘంటసాల పీలీల పీసుశీల పాడిన ఈ పాటకు సంగీతం టీవీ రాజు.

నల్లని రాళ్లను సైతం కరిగించి శిల్పంగా మలచిన రచనలు శ్రీనారాయణరెడ్డి గీతాలు. మబ్బులో ఏముందని పాటలో తాత్వికత, చరణకింకులు గల్లుగల్లుగన్న పాటలో యతిప్రాసలు జతకూడి నాట్యం చేశాయి. అన్నయ్య సన్నిధితో కుటుంబ సంబంధాలు సుగంధాలు వెదజల్లాయి. ఆ తరానికి ఈ తరానికి ఏ తరానికైనా రక్షాబంధనం రోజు ఈ పాట తప్పక వినాల్సిందే. పలు భాషా కోవిదులు సినారే. టీవీ రాజు సంగీత దర్శకత్వంలో భల్లి తమ్ముడులో హిందీ చిత్రగీతాల అనువాదంలో ఆయన రచించిన చిత్రగీతాలు సంచలనం సృష్టించాయి. మహమ్మద్ రఫీ గళంలో ఎంతవారు గాని కాంతదాసులే అంటూ జనాదరణ పొందిన పాట అత్యుత్తమమైనది. రూపకర్త సినారే సినీ గీతాలకు కొత్త భాషను చెప్పారు. అన్ని ప్రాంతాల పలుకుబడలు నడతలు కవితా శైలికి నేర్పించారు. ఆ నిధి ఎందరికో స్ఫూర్తి. ఆయన రచనలు వ్యాసాలు తెలుగు చిత్ర గీతాలు ఎప్పటికీ అజరామరాలే. కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట భలే తమ్ముడు చిత్రం కోసం మహమ్మద్ రఫీ గానం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ ఇదే మీటర్లపై మల్లెపూదండలో శ్రీశ్రీ మహాప్రస్థానం డాక్టర్ యు మోహనకుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం.